మీరు విన్న పాట రఘునాయక, పాడింది సౌమ్య, త్యాగరాజ కృతి ఆదితాళం. ఈనాటి కార్యక్రమంలో మీకు చెప్పినట్టుగా కొన్ని అనౌన్స్మెంట్స్ ఉంటాయి. మొదటిగా నవరాత్రి మహోత్సవాలు కాన్బెరా చుట్టూ జరుగుతున్నాయి. అన్ని గుళ్ళల్లోనూ సాయంకాలం పూట దేవి పూజలు, సహస్రనామాలు అన్నీ జరుగుతున్నాయి. సో మొదటిగా వచ్చి నవరాత్రి మహోత్సవం ఫ్లోరిడ్లో హిందూ టెంపుల్ కల్చరల్ సెంటర్లో జరుగుతుంది. అక్కడ మొదటి రెండు పూజలు అయిపోయాయి, శైలపుత్రి, బ్రహ్మాచారిణి పూజలు. ఇవాళ చంద్రఘంట పూజ జరగబోతుంది, అవి జరుగుతుంది యాజ్ వీ స్పీక్. సో అది 8:30 to 9 దాకా ప్రతిరోజు సాయంకాలం 11 October to 20 October దాకా డైలీ పూజా ప్రోగ్రామ్ వచ్చి వాళ్ళది 6 to 7:30 దాకా సంకల్ప పూజ, అభిషేకం, దుర్గా అష్టోత్ర నామావళి పాట్, 7:45 భజన్స్, 8:00 ఆరతి, 8 to 9:30 PM గర్భా డాండియా. ప్రతిరోజు భోజనం అన్నదానం ఉందంట. అండ్ దుర్గాష్టమి రోజు 19వ తారీఖు సోమవారం 6 to 8 దాకా కన్యాపూజ ఉంది. దుర్గా నవమి పూజ 28 October 6:30 to 8 దాకా కన్యాపూజ, 7:30 పూర్ణాహుతి యజ్ఞ జరపబోతున్నారు. విజయదశమి 21వ తారీఖు సాయంకాలం 6 to 7 దాకా విజయదశమి పూజ, 7 to 8 రావణ దహనము, దాంతో 8 ఆరతి. సో ఇది ప్రోగ్రామ్ అక్కడ దేవస్థానం దాన్ని. మన ఫ్లోరిడ్ టెంపుల్, మన కాన్బెరాలో మోసన్ టెంపుల్ విష్ణు శివ మందిర్లో కూడా ప్రోగ్రామ్ ఉంది, బట్ ఆ ప్రోగ్రామ్ గురించి మీకు ఈ పాట తర్వాత వినిపిస్తాను.

క్షమించాలి, ఇందాక టెక్నికల్ ఎర్రర్ వల్ల సాంగ్ లిస్ట్ మిక్సప్ అయిపోయింది. దానివల్ల ఐ హ్యాడ్ ఎ బిట్ ఆఫ్ ఎ కన్ఫ్యూజన్ ఆఫ్ విచ్ సాంగ్ ఐ వాస్ ప్లేయింగ్. మీకు ఇందాక చెప్పినట్టుగా విష్ణు శివ మందిర్ మోసన్లో కూడా పూజలు జరుగుతున్నాయి. ప్రతిరోజు సాయంకాలం 5:30 to 8 దాకా. వచ్చే రేపటి నుంచి 14వ తారీఖు దే హ్యావ్ డిఫరెంట్ కలర్స్, వేరేజ్ ఫ్లోరి టెంపుల్ వాళ్ళు దేవి నామాలతో పెట్టారు. కుష్మాడ దేవి, స్కందమాతా దేవి, 6వ దినము కళరాత్రి దేవి, 7వ రాత్రి కాత్యాయని దేవి, 8వ రాత్రి మహాగౌరి, 9 సిద్ధైత్రి దేవి అండ్ విజయదశమి అని పెట్టారు. వేరే మన విష్ణు శివ మందిర్లో ప్రతిరోజు కలర్స్ ఉండింది. మొదటి రోజు వచ్చి దుర్గా ఆరెంజ్, 2వ రోజు 12వ తారీఖు వచ్చి నిన్న దుర్గా వైట్, ఇవాళ వచ్చి దుర్గా రెడ్, రేపు లక్ష్మీ బ్లూ, ఎల్లుండి ఎల్లో లక్ష్మీ ఎల్లో, ఆవులెల్లుండి శుక్రవారం 16వ తారీఖు లక్ష్మీ గ్రీన్, సాటర్డే 17 సరస్వతి పూజ పర్పుల్, 18 సరస్వతి గ్రే, 19 సరస్వతి గ్రీన్ అండ్ 20వ తారీఖు సరస్వతి వైట్, విజయదశమి వచ్చి మళ్ళీ ఎల్లో అని పెట్టారు. ప్రతిరోజు సాయంకాలం 5:30 to 8 దాకా పూజ అవుతుంది. మొదటి రోజు వచ్చి ప్రతిరోజు సాయంకాలం పూజలో విఘ్నేశ్వర పూజ, సంకల్పము, అభిషేకము, లలితా సహస్రనామము, పూజ అర్చన. సో రేపు వచ్చి వయలిన్ పర్ఫార్మెన్స్ బై స్టూడెంట్స్ ఆఫ్ డాక్టర్ ప్రతిభా నాగభూషణ్ గారు, అది 7 to 8 దాకా పోవచ్చు. ఎల్లుండి వచ్చి సాయి భజన్స్, శుక్రవారం వచ్చి సర్వనం మృతంగం వాయిస్తారు వాళ్ళ స్టూడెంట్స్ అందరూ కలిసి, శనివారం 17 మందిర్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్ స్టూడెంట్స్ వాళ్ళు, 18 వచ్చి భరతనాట్యం డాన్స్ బై స్టూడెంట్స్ ఆఫ్ అప్సరా స్కూల్ ఆఫ్ డాన్స్, 19 వచ్చి అష్టమి కన్యా పూజ, 20 సాయి భజన్స్, 21 విజయదశమి. ఆ రోజు పూజలు, ఆ రోజు భజన్లు ప్రోగ్రాంలు ఏమీ లేవు. సో దీనికి ఏమైనా స్పాన్సర్ చేయాలంటే విష్ణు శివ మందిర్ కమిటీ మెంబర్స్తో కానీ, లేకుంటే ప్రీస్ట్ జయశంకర్ గారితో కానీ సంప్రదించండి. $125 ఇస్ ద పూజా స్పాన్సర్షిప్, బట్ వాళ్ళ అన్నదానానికి కూడా స్పాన్సర్షిప్ అడుగుతున్నారు. సో మీకు ఎవరికైనా ఏమైనా కావాలంటే దయచేసి వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళు మీకు సహకారం చేస్తారు. సో ఇప్పుడు ఇంకొక పాట విందామా, భక్తి గీతం.

ఈ చివరి పాటతో ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. వచ్చేవారం మళ్ళీ 8 నుంచి 9 గంటల దాకా 98.3 2XX ఎఫ్ఎం రేడియో పీపుల్ పవర్డ్ రేడియో పైన క్యాన్బెర్రా తెలుగువాణి ప్రసారమవుతుంది. అంతవరకు లక్ష్మణ ప్రసాద్ నుంచి సెలవు.